This is Global Digital Channel of 4EB, Brisbane, Queensland, Australia. You are listening to our global music. The next program, Telugu Lahari, is in Telugu, an Indian language. Telugu Lahari Global Program కు స్వాగతం. మిమ్మల్ని పలకరిస్తున్నది ఈనాటి తెలుగు లహరి సారథి అంటే బ్రాడ్కాస్టర్ కామేశ్వరరావు అయ్యలరాజు. నమస్కారం. నేను చెప్పే కబుర్లు వింటూ నాతో ఒక గంట సేపు గడుపుతున్నందుకు ధన్యవాదాలు.

మీరు విన్న అన్నమాచార్య సంకీర్తన ఓయమ్మ ఇంకా ఎలా తీయగా ఆలపించింది శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం. అజ్ఞాన ఆధిపత్యం. శ్రీ ఆనందసాయి స్వామి గారు ఈనాడు అంతర్యామి విభాగంలో ప్రచురించింది మీకు వినిపిస్తున్నాను. ఎక్కడ చూసినా అజ్ఞానం కర్ర పట్టుకుని పెత్తనం చలాయిస్తూ ఉంటుంది. జ్ఞానం కోసం వెతికేవాళ్ళు కూడా అజ్ఞానం వలలో పడి గిలగిల కొట్టుకుంటూ ఉంటారు. మాయ నియమించుకున్న అత్యంత వినయం కలిగిన సేవకురాలు అజ్ఞానం. అజ్ఞానం నిర్వహిస్తున్న బాధ్యతల తీరు తెన్నులు చూస్తుంటే శ్రీరాముణ్ణి అడవుల పాలు చేసిన కైకకు సాయం చేసిన కుబ్జ అనే సేవకురాలు గుర్తుకు వస్తుంది. శిశువును మాయ కప్పేసినట్లు, చెరువులో నీటిని గుర్రపు డెక్క కమ్మేసినట్లు జ్ఞానాన్ని అజ్ఞానం కనపడకుండా చేస్తోంది. అజ్ఞానమే జ్ఞానమన్న భ్రమను కలిగిస్తోంది. మిడిమిడి జ్ఞానం కూడా అజ్ఞానమే. ఇది చాలా ప్రమాదకరం. అహంకారపూరిత జ్ఞానము అజ్ఞానమే. ఇది వినాశనానికి హేతువు. ఇది అజ్ఞానంలో ఉండి విజ్ఞానం గురించి మాట్లాడుతున్నామని పండితులుగా చలామణి అయ్యేవారు తెలుసుకోలేరు. వీళ్ళు భగవద్గీత చెప్పిన పండితులు కారు. అజ్ఞానం కబంధహస్తాల్లో చిక్కుకొని ప్రపంచమే విలవెల్లాడే పరిస్థితి వస్తూ ఉంటుంది. దీనికి కారణం యుగధర్మాలు, కాలం, ప్రకృతి, ఈ రెండు అజ్ఞానం ఆడిస్తున్న నాటకానికి సహకరిస్తూ ఉంటాయి. వీటికి సూత్రధారి మాయ. ఆ మాయ శ్రీకృష్ణుడి అధీనంలో ఉంటుంది. మనం మాయ వశమై ఉంటాము. ఇదొక విష వలయం. అజ్ఞానం ఆనందం కలిగిస్తూ ఉన్నా ఏ పుణ్యాత్ముడికో దీని మోసం బోధపడుతూ ఉంటుంది. అజ్ఞానం పైన విరక్తి కలిగి జ్ఞానం కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. కానీ అంత తేలిగ్గా అజ్ఞానం పక్కకు తప్పుకోదు. నిన్ను జ్ఞానవంతుణ్ణి చెయ్యడానికి ససేమిరా అంగీకరించదు. జ్ఞానం అంటే సత్యం. ఏది తెలిస్తే తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగలదో అదే నిజమైన జ్ఞానం. అజ్ఞానం మధ్యలో బతుకుతూ ఉండగా జ్ఞానోదయం కావడమే విచిత్రాల్లోకెల్లా విచిత్రం. అందుకే బుద్ధుడు అంటాడు, ఈ అజ్ఞాన ప్రపంచంలో బురదలో పద్మంలా వికసించాను అని. అజ్ఞానం రాజ్యమేలుతూ ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా చీకటిలో ఉన్నా సూర్యుడి వైపు మొహం తిప్పుకొని వెలుగు మన మీద పడేట్లు చూసుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను వెలుగులోకి తీసుకురారు. ఏ స్థితిలోనూ ప్రహ్లాదుడు తండ్రి అజ్ఞాన ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. హరిని సర్వశక్తిమంతుడుగా తెలుసుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడి జ్ఞానానికి మోకరిల్లి చరిత్రలో నిలిచిపోయాడు. చూసేవన్నీ అందంగా ఉంటాయి, ఆకర్షణ కలిగిస్తూ ఉంటాయి. అవన్నీ జ్ఞాన మకరందాలని భావించకూడదు. అందులో మునిగిపోయి అవే జీవన గమ్యంగా తీర్మానించుకోకూడదు. విలాసంగా విచ్చలవిడిగా బతుకుతుంటే దానికి కారణం అజ్ఞానమని తెలుసుకోవాలి. వినయంగా
నిరాడంబరంగా జీవిస్తుంటే దానికి కారణం జ్ఞానమని గ్రహించాలి. 50 ఏళ్ల నుంచి చీకటి తాండవిస్తున్న గదిలోకి వెలుగు తీసుకురావాలంటే 50 ఏళ్ళు పట్టదు. ఒక చిన్న కిటికీ తెరిస్తే చాలు, లేదా ఒక చిన్న దీప కళిక వెలిగించి చాలు, వెంటనే వెలుగుతో ఇల్లంతా నిండిపోతుంది. అదండి అజ్ఞాన ఆధిపత్యం అని శ్రీ ఆనందసాయి స్వామి గారు చెప్పినటువంటి చక్కటి ఉపదేశం. అజ్ఞానానికి జ్ఞానానికి తేడా మనం తెలుసుకోవాలి. అజ్ఞానం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆకర్షణ నుంచి బయటపడి జ్ఞానం చెంతకు మనం చేరాలి.

మీరు తెలుగు లహరి కార్యక్రమం ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు 1 గంట సేపు 4EB వారి FM 98.1 తరంగాలపై వినగలరు. ఇంతేగాక 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై తెలుగు లహరి కార్యక్రమం ప్రతి శనివారం 8 గంటల నుండి 9 గంటల వరకు మరియు ప్రతి ఆదివారం 8 గంటల నుండి 1 గంట సేపు వినగలరు. తెలుగు లహరి గురించి మీ మిత్రులకు బంధువులకు చెప్పగలరు. మీలో ఉత్సాహవంతులైన వారు మా తెలుగు లహరి టీంలో చేరమని నా కోరిక. తెలుగు లహరి బ్రిస్బేన్ తెలుగువారిది, అందరిది, ఏ ఒక్కరిది కాదు. తెలుగు భాషను ప్రోత్సహించడమే తెలుగు లహరి ధ్యేయం. మీ సలహాలు, కామెంట్స్ను మేము స్వాగతిస్తాము. మా తెలుగు లహరి టీంలో చేరాలంటే 4EB కి ఫోన్ చేయండి. 4EB వారి ఫోన్ నెంబర్ 3240-8600. ఆ ఫోన్ నెంబరు మరొక్కసారండి, 3240-8600.

You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమం బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై వింటున్నారు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన ఆలపిస్తున్నది కీర్తిశేషులు నూకల చిన సత్యనారాయణ గారు.

ఈరోజు మీకు నేను స్వాతి సపరివార పత్రికలో ఎడిటర్ వేమూరి బలరాం గారు రాసినటువంటి రాజమార్గం అన్నటువంటి చిన్న ప్రవచనం వినిపించబోతున్నాను. శ్రద్ధగా వినండి. మనిషి ప్రకృతి రహస్యాలను ఎంతో ఏకాగ్రతతో అన్వేషిస్తున్నాడు. ఫలితంగా ఒక్కొక్క రహస్యము వెలికి వస్తోంది, ఒక్కొక్క శక్తి కేంద్రము వెల్లడి అవుతోంది. అనాది కాలంలో మనిషి ఇతర పశువుల వలె తన శరీర చర్య వరకే పరిమితం అయి ఉండేవాడు. ఆ తరువాత ఏకాగ్రతతో పరిశోధనలు జరిపి అగ్ని, విద్యుచ్ఛక్తి, అణుశక్తి వంటి అనేక శక్తులను వశపరుచుకున్నాడు. జ్ఞాన విజ్ఞానములు, అధునాతన ఫలితాలు మనిషి సంపదను, సౌకర్యాలను పెంచుతున్నాయి. ఇదంతా ఏకాగ్ర పరిశోధన ఫలితమే. ఇలా పరిశోధన జరపలేనందువల్ల పశువులు అసమర్థంగా, నిస్సహాయంగా ఉండిపోయాయి. బ్రహ్మాండంలో మరింత మహత్తరము, రహస్యమయము అయిన చేతనా సముద్రం ఉన్నది. అది సూక్ష్మ జగత్తుగా ఈ బ్రహ్మాండం అంతటిలో పొంగి పొరలుతోంది. సముద్రాన్ని రత్నగర్భ అని పిలుస్తారు. అయితే నిజమైన సంపదలు, శక్తులు చేతనా సముద్రంలోనే నిండి ఉన్నాయి. ప్రకృతిలో కానవచ్చేవి ఆ సముద్రపు కెరటాలు మాత్రమే. ఆ బ్రహ్మాండ చేతన మనిషిలోని కణకణంలో నిండి ఉంది. ఆ చేతనయే సంపదలకు, సిద్ధులకు పుట్టిల్లు, కారణం, ఆధారం. మన లోపల బయట ఉన్నది, మన ఊహకు అందనిది. బ్రహ్మాండం యొక్క వైశాల్యాన్ని మనం ఊహించలేము. చేతనలోని ఆంతరిక బాహ్యస్థాయిల గొప్పతనాన్ని మనం విలువ కట్టలేము. వాస్తవానికి మనం అనంత వైభవపు భండాగారం మధ్య నివసిస్తున్నాము. దారిద్ర్యాన్ని, అసంతృప్తిని నిర్మూలించే వైభవమంతా రెండు పనుల్లో ఇమడి ఉంది. ఒకటి ఏకాగ్రమైన పరిశోధన, రెండవది వైజ్ఞానిక శక్తుల యొక్క సాహసయుక్త వినియోగం. ఈ రెండు పనులను చేయగలిగిన వ్యక్తికి ఐశ్వర్యానికి, ఆనందానికి ఎలాంటి లోటు ఉండదు. ఈ దిశలో పురోగమించడానికి రాజమార్గం జీవన సాధన. అదండి రాజమార్గం గురించి శ్రీ వేమూరి బలరాం ఎడిటర్ స్వాతి సపరివార పత్రిక యొక్క చెప్పినటువంటి చిన్న ప్రవచనం. నాకు నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటాను. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన ఊరులేని పొలిమేర మధురంగా ఆలపిస్తున్నది శ్రీ కల్లూరి మురళీకృష్ణ.

You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమం బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై వింటున్నారు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన ఊరేగవయ్య శ్రీ వెంకటేశ్వర వీణుల విందుగా పాడుతున్నది కీర్తిశేషులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.

మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన. అవునయ్యా జానదే జానడవు పాడుతున్నది కీర్తిశేషులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.

You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju mee mundu unchutunna Telugu Lahari Global Karyakramam బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్ పై వింటున్నారు. ఈ వారం మై గాడ్ నా భగవంతుడు అన్న శీర్షికలో నటి పాయల్ రోహత్గి యొక్క అభిప్రాయం మీకు వినిపించదలిచాను. దీనిని ఆమె చాలా సంవత్సరాల క్రిందట స్వాతి సపరివార పత్రిక మొదటి పేజీలో రాశారు. వినండి. భగవంతుని గురించి మనలో ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. అది మరొకరి అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. ఇందాక చెప్పినట్లు ఈరోజు నేను నటి పాయల్ రోహత్గి యొక్క అభిప్రాయం భగవంతుని గురించి మీకు వినిపించదలిచాను. వినండి. దీనిని ఆమె స్వాతి సపరివార పత్రికలో మొదటి పేజీలో మై గాడ్ అన్న శీర్షికలో రాశారు. సర్వేశ్వరుడు సర్వవేళల సర్వజీవులలో కనిపిస్తాడు. అమాయకత్వంతో కూడిన పసిపిల్లల చిరునవ్వులలో దేవుడు కనిపిస్తాడు. మనం చేపట్టిన వృత్తిలో భగవంతుని దర్శించగలం. ఇతరులకు మేలు చేసినప్పుడు, ఇతరులు మనకు మేలు చేసినప్పుడు దేవుని చల్లని చూపులు మన మీద పడతాయి. మనం చేసే ప్రతి పనిని ఆనందిస్తూ చేయాలి, చిత్తశుద్ధితో చేయాలి. చేసిన మేలు గురించి 10 మందికి చెప్పకూడదు. అవతల వారు గుర్తించినా గుర్తించకపోయినా నా సేవా విధానం మర్చిపోవద్దు. ఇది నా తల్లిదండ్రులు నాకు బాల్యం నుండి అందించిన సందేశం. అలాంటి సందేశం అనుసరించే నాలాంటి దానికి ఇతరత్రా ఇబ్బందులు ఉండవు. ఒకవేళ ఇబ్బందులు కలిగినా వాటి గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అన్నింటినీ ఆయనే చూసుకుంటాడన్న ఆత్మవిశ్వాసం సడలకుండా చూస్తే చాలు. ఆధ్యాత్మిక బాట అందరికీ అవసరమే. అది చూపించే తగిన గురువు లభించటం ఒక అదృష్టం. జీవితంలో ఒడిదుడుకులను అంగీకరించి అన్నింటినీ ఏకదృష్టితో చూడగలిగితే వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళగలిగినట్టే. మనల్ని ఆ స్థితికి తీసుకెళ్లేందుకు తగిన వ్యక్తి అవసరం. అది తల్లిదండ్రులా, గురువా, భర్త అనేది వేరు. ఒకరు తగిన తోడు అవసరమనేది గుర్తించాలి. భగవంతుని మీద విశ్వాసం ఏర్పడాలంటే మానసిక ప్రశాంతత అవసరం. ఎవరు మనస్సును ప్రశాంతంగా పెట్టుకుంటారో వారికి భగవంతుడి అండ ఉంటుంది. భగవంతుడు తమ వెంట ఉండి నడిపిస్తున్నాడనే నమ్మకం ఈ ప్రశాంతతే ప్రసాదిస్తుంది. అదండి పాయల్ రోహత్గి నటి యొక్క అభిప్రాయం భగవంతుని గురించి. మరి భగవంతుని గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయాన్ని మాకు తెలిపిన దానిని తెలుగు తరంగిణి శ్రోతలతో పంచుకుంటాము. తప్పక భగవంతుని గురించి మీ అభిప్రాయం
మాకు తెలుపుతారు కదూ. పాయల్ రోహట్కి గురించి ఇంటర్నెట్ నుంచి నేను సేకరించిన వివరాలు మీకోసం. ఆమె 1978లో జన్మించారు హైదరాబాద్ నగరంలో. కంప్యూటర్ ఇంజనీరింగ్గా పట్టభద్రురాలు అయ్యారు. ఫెమినా మిస్ ఇండియా పేజెంట్గా ప్రారంభించి మిస్ టూరిజం వరల్డ్లో మిస్ ఇండియా టూరిజంగా రిప్రజెంట్ చేశారు. రోహట్కి పలు బ్రాండ్స్కి మోడల్గా పనిచేసింది. ఆ తరువాత పలు హిందీ సినిమాల్లో నటించారు. తదుపరి టీవీ ప్రపంచంలోకి అడుగిడినదట. అంతేగాక స్టేజ్ ప్రదర్శనలో పాల్గొన్నదట. 2022లో రెజ్నర్ సంగ్రామ్ సింగ్ను వివాహమాడారు. ఆమె జీవితంలో పలు వివాదాత్మక సంఘటనలు చోటు చేసుకున్నవని ఇంటర్నెట్లో చదివాను.

మరికొద్ది సేపట్లో తెలుగు లహరి గ్లోబల్ డిజిటల్ కార్యక్రమం ఈనాటి ఆఖరి అంశం మీ ముందు ఉంచుతూ మీ నుంచి సెలవు తీసుకుంటుంది. ఈనాటి కార్యక్రమం గురించి మీ కామెంట్స్ను పంపవలసిన ఈమెయిల్ చిరునామా తెలుగు 98.1fm@gmail.com. ఆ ఈమెయిల్ చిరునామా మరొకసారి మీకోసం తెలుగు 98.1fm@gmail.com. మీ కామెంట్స్ను మీరు తెలుగు లహరి ఫేస్బుక్లో పోస్ట్ చేయగలరు. ఈనాటి కార్యక్రమం మీరు వినబోయే అన్నమాచారి సంకీర్తన ఊరపో మెరుపో ఒయ్యారమో తీయగా పాడుతున్నది శ్రీమతి ఎస్పి శైలజ.

ఆఖరు అంశం మీ ముందు ఉంచుతూ వచ్చే శనివారం వరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్నది ఈనాటి తెలుగు లహరి కార్యక్రమ సారథి మీ కామేశ్వరరావు అయ్యలరాజు. నమస్కారం. సెలవు.